0: దానికి లొట్టెక్క బాగా బాయి సాయిబాన్న ఘ్యావ మంట్లో లుగుడు బాయి సాయిబాన్న ఘ్యావ మంట్లో లుగుడు పన్ కోష్ట్యాచ దుకాన్ నవ్వుతో ఉగుడు మీ కాయ లుగుడ ఘేణ్యా జోగి నవ్వుతీ వై
1: బాయి సవాల్యా
0: గాడి చెత్త బాగా కిలవట్ చెత్త బాబా.